0: 라당. 샌디와 난나답이 볼링.
1: 오.
2: 오케이.
1: 볼링.
2: 볼링.
1: 배팅, 볼링, 캐칭.
2: క్రికెట్ల ఎందుకంటే మాకు బౌలింగ్ అలి
1: బౌలింగ్ అలి
2: లోకు ప్లాస్టిక్ బౌల్ అంగిలి తునకి భీమ దిగి ఎవరన్నారు పిన్స్ టిక వెటన్ మతకదు చాలి మతకదు
1: చాలి తేజ్
2: ఎలా బౌలింగ్ అలి అతర వాటే దూల
1: ఇసర
2: బౌలింగ్ అలి వల్ల తిబున హరిమ మే ఖేద జనక జోబ్ ఎక్క క్రీడకే కవిల్ల అర లుకు ప్లాస్టిక్ బోలే మేము అంగిలి తుండే అల్లల ఏ బోలే మేము భీమ దిగే ఎవ్వా ఇక గిల్లర పిన్స్ వల్ల వ్యాధిల పింటిక పెరలేనవాని పెరలునహమ దెంగ్ తీన బౌలింగ్ అలీ వల్ల నా కెలిమ మెషిన్ హేకింగ్ డగడ బగస్ గల అలు పింటిక ఉడింగ్ అయిల్ల మేమ గాంటే తింట సెట్టెను ఏవట మెషిన్ హదండ కలిం ఇస్సర బౌలింగ్ అలీకే మే పెరలేన పింటిక ఆపహు ఎకతు కరండై ఏటిక ఆపహు తీయండై అర కడాగనేన బౌలింగ్ బోల్ లెక్క అల్లగండై వెనమ రస్సావట దాల హిటియా అవురుదు దొలహట దాహతరట అడు లమై
1: ఏకనం కేది జనకాయ
2: మొగదే బౌలింగ్ అలియకే ఏ పింతిక హదండే లమయా ఇవరతే సేవకయా హితగిన ఇండోన తన ఉస్మహత్ వెచ్చ వెడి హిటియకుట ఇండ ఇడ మది
1: పొడి లమేంట తమై
2: పొడి లమేకుట తమై కంపార్ట్మెంట్ కే ఇడ తీయని ఇంద కొంచెం లమాయి దాల హిటియా బౌలింగ్ అలియకే అపి మేము బౌలి విసికలా మేము మేము బలం ఇందులా పింటిక పెరలగా నేను బౌలి ఇస్తలా అల్లగండు అల్లగనే బౌలి పెత్తగిన తీయలా అర బిమట పెట్టించి పింటిక అహిందలా ఏటి కాపావు ఎందలా తీని ఇరిదిగి తీయలా ఆయి అర బౌలి సెల్లంకర నిక్కినాట పాస్ కరన్ను ఇక సైజ్ ఎక పుంచి హింద లమా ఇంకో పావిచ్చి కల అని పెత్తట లమా శ్రమే బొహమ అడ్డుగట గండ పులువంగ హింద లమా ఇంకో పావిచ్చి కల హుంగా క్వెలావట బౌలింగ్ బోల్ లెక్క వెదిలా దత్ కెడెనేక బౌలింగ్ బోల్ లెక్క నవత్తండ గిహిల్లా ఎంగిలి కెడెనేక అతపాయ తువాల వెనేక మీ రస్సావే పికెన్ని మీ రస్సావ కరే హెమోట హంబెన బెనిఫిట్ ఎక్క కట్టేరు తమాయి ఏటిక తిబిల తీర్ని ఇథింగ్ ఏమ రస్సావలు తిబిల తమాయి అప్పి ఏమ రస్సావాల టిక టిక నతి కరగిన అద తీర తనట లోకే
1: అవిల
2: తీర్ని ఇథింగ్ మీరు అస్సావ కరగిన తవ బోర్డు సుత్తి ఇల్లరు హరిజో.